శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వ

అదే నాకు సందేహం. సుండగయో తారా మీరా పావే బోలియాں, సరో హస కే కవాలీ గావే, గొంగళు మఖౌల కరదే మూళీ వేఖ కే నీవియాں, గొంగళు మఖౌల కరదే మూళీ వేఖ కే నీవియాں, పావే కణకా జవానీ చడియాں, జీ జౌందా ప్యాల లచావే, మేథరీ దే